0: అది ఎమ్మెంగ్ ఎక్కుగా హంగురామె నుకుతుమే ముమినున్న కన్నెతే ఫహె ఎవరెంగె తెరిం కొమ్మె కబీలాయకుం బయకు హంగురామె నుకున్నమ కిహా రంగళుహే ఎయి ఎవరెంగ్ ఎబహి నుగొస్తిబి మీహు దీం ఉగని దస్కుర్మషే అది ఎవరింగ కౌముగె మీహు ఎబహి హంగురామె నుకు మీహు ఎవరింగె గాథం ఎంబురి అతువి జహిందు ఎవరెన్నం ఇంజారు పురుమట్టకై ఎయి ఎవరెం బిరువెతువే రక్కా తెరుమట్టకై
1: దివే ఎఫ్ఎం దివే నాయకు నువ్వు దిహ ఎకెం మెగాహెర్ట్స్.

0: అది ఎమ్మెం ఎక్కుగా హంగురామె నుకుతుమే ముమినున్నకన్నెతే ఫహె ఎవరెంగే తెరిం కొమ్మె కబీలాయకుం బయకు హంగురామె నుకున్నమ కిహా రంగళుహే ఎయి ఎవరెం ఎబహీ నుగొస్తిబి మీహుం దీం ఉగని దస్కుర్మషే అది ఎవరింగ కౌముగె మీహుం ఎబహీ హంగురామె నుకు మీహుం ఎవరింగె గాథం ఎంబురి అతువి జహిందు ఎవరెన్న ఇంజారు పురమట్టకై ఎయి ఎవరెం బిరువెతువె రక్కా తెరు మట్టకై
1: దివే ఎఫ్ఎం దివే నాయకు నోదియా 1 MHz

0: ఫుట్బాల్ హైద్య పస్సార్ పురం కి మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ మౌక్ ఏక కుంది హేక గదొడు రస్మి దడుగ
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిత్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివహి రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహుగి రేగండు అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహుగి రేగండు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దిహవన దుహుగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబదు పురాణి ఎన్న గిన పాయింట్ హోదా దేతి
0: దివే ఫుట్బాల్ హత్య పసార్ పురం గ మునాసబతు బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివే గౌమే టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
0: దివే గౌమే టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
2: ಇಸ್ಲಾಮೀ ಉದರೆಹುಗ ಫವಾಲೆ ಫಾವಣಿ ಹರದನ ಶಹಸಿಯೆತ್ತಹುಗೆ ಅಲಿಗದ ವಿಧುವರು
3: ಅಳ್ಕುಣ್ಮೆಂಗ್ ಎಮ್ಮೆಂವೆಸ್ ತಣ್ಣ ಗೊತುಗ ಇಸ್ಲಾಂ ದೀನುಗೆ ಹಿಮಿನೆ ಅಳುಕಂಗೆ ದಾಯಿರಾಯ ಮುಆಮಲಾತುಗೆ ದಾಯಿರಾಗ ಬಯ ಕಂತತ್ತ ವಕಿ ಗೊತಕ ಕುರುಂವಣಿ ರಸೂಲ ಸೊಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ವಾಜಿಬ್ ಕುರವಾಫ

0: بالحق يفصل الآيات لقوم يعلمون
1: ఎకలాంగి అలికమెక్కంగా ఇరులవ్వ నూరెక్కంగా హందులెవ్వి రస్కలాంగి అది ఏ హందు హింగుమ మంజిల్ తకే మింవరు కురెవ్వి ఎయి తెబామీహుం అహరుతౌగి అదదాయ్ మస్సర్తకాయ్ దువస్తౌగి హిసాబ్ దెనగతమట్టకే హక్కుగుతుం మెనువి అల్లాహు ఎతకెతి నహద్దవై ఎంగే భయక ఎకలాంగి ఆయత్త తఫ్సీలు కొద్దెవ్వతే
2: DivaFM Divahin Nayaku Nomadia 1 MHz
3: Alenor

మీ ఇస్మాయిల్ అఫాన్ రంగుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి

0: శివ,
1: ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏ సబ్జెక్ట్ అన్నా డీప్గా వెళ్తే మిగిలే జీరో. నీ తమ్ముడు ఇప్పుడు ఆ జీరోకి చాలా దగ్గరగా ఉన్నాడు.
2: మెడికల్ ప్రొఫెషన్లో కోపాన్ని కంట్రోల్ చేయలేని మనిషి ఒక సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డర్తో సమానం.
3: చూడండి, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చిన, అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదము ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది, ఆ పిల్లంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి, తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి, మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రాని వాళ్ళకి మిగతా తరగతులకి చెప్పండి, ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను, నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆ అమ్మాయి పేరు
4: తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ రంగు, అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైందా?
0: మీ ద ఫిల్మ్ గవిస్ మేగన్ మౌలువకి ఆదియా ఖిలాఫ్ హునరువెరి మెడికల్ సర్జనే ఏనాగే లోబ్వెరియాయ వకివాంజుగుమున్ కురిమతివా నఫ్సాని కంకమా అమిల్ల దిరియుళుం బర్బాదు కొలుమక్కురాదతురు. ఏనాగే దిరియుళుం మాయూస్కముగె ఫుం వళుగణక వెట్టిగెందా మంజరు మీ ఫిల్మ్ తకుం వరం అసరుగదకు దక్కువదే. తెలుగు సినిమాకి తారీఖ్ బదల్కొల్లి అర్జున్ రెడ్డియకి వర వరుగద అది ఎహామె తఫాతు ఫిద్దుమే. మీ ఫిల్మ్గా లీడ్ రోలం ఫెనిగింది విజయ్ దేవరకొండ, అది షాలిని పాండే. మీ విజయ్కి ఫిల్మీ కెరియరుగా ఎనియల్ లిబును ఎమ్మె బొడు, అది ఎమ్మె ఫాగ కొల్లివి కామియాబీ.

మీ ఇస్మాయిల్ అఫాన్ రంగుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి

0: బేంజో.
1: మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుడుం అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వె